0: సారేగామా వన్ టూ త్రీ ఫోర్
1: సారేగామా మా సారేగా సరే మా మంగారేసా సారేగామా మా సారేగా సరే మా మంగారేసా మంగారేసా మంగారేసా మంగారేసా మంగారేసా మంగారేసా మంగారేసా మంగారేసా
2: Talk 100.3.